హే సూర్యదేవ, నీను భూమి ఆకాశ ఇంద్రాది ఎంటు దిక్కుగలు సేరిదంతే 10 దిక్కుగలను బెళగిసువంతహ ప్రకాశద పుంజ ఆగిదీయా. మేషాది 12 రాశిగళిగ కూడా నీను అధిపతియాగిద్దీయా. కమలక్కే నీను మిత్రనాగిద్దీయా. సహస్ర కిరణగలింద యావాగలూ ప్రకాశమానవాదంతహ బెళకన్న కొడతా ఇర్తీయా. లక్ష యోజనద దూరదల్లి ఇద్దీయా. లక్ష యోజనద అళతయల్లి, గాత్రదల్లి, దూరదల్లి, మత్తె బహుత్వదల్లి నీను లక్ష యోజనకే సమనాగిద్దీయా. బెళగి తొలగుతా ఇద్దీయా. విత్తరవాదంత విస్తారవాదంతహ అనంత ఆకాశదల్లి సదాకాల సంచరిస్తా ఇర్తీయా. నిన్న ఉత్తమవాదంతహ ಗುಣಗಳನ್ನ ನಾನು ಎಣಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ? ಅದನ್ನ ಮತ್ತೆ ಮತ್ತೆ ಹೊಗಳಿ ಹೇಳಲಿಕ್ಕೆ ನನಗೆ ಸಾಧ್ಯವೇ? ನೀನು ನನಗೆ ಬಿಲ್ಲನ್ನು ಕೊಟ್ಟು ಉಳುಹಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಆ ದಿನಮಣಿಯನ್ನು ದಿನವೂ ಹೊಳೆಯುವಂತಹ ಜ್ವಾಜ್ವಲ್ಯಮಾನವಾದಂತಹ ಸೂರ್ಯನನ್ನು ಅತಿಯಾದಂತಹ ಭಕ್ತಿಯಿಂದ ಲವ ಸ್ತುತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಲವ ಸಹ ಸೂರ್ಯವಂಶೀಯ. ಅವನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ತಾನು ಸೂರ್ಯವಂಶೀಯನ ಅಲ್ಲವಾ ಅನ್ನೋದು ಈ ಹೊತ್ತಿಗೆ. ಆದರೆ ಗೊತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲದೇನೋ ತನ್ನ ವಂಶದ ಒಂದು ಅಧಿಪತಿಯಾದಂತಹ ಸೂರ್ಯನಿಂದಲೇ ಇಕ್ಷ್ವಾಕು ವಂಶ, ಆ ವಂಶದ ಮೂಲ ಪುರುಷನನ್ನು ಅವನು ತನ್ನ ಒಂದು ಗೆಲುವಿಗಾಗಿ ಇಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಮತ್ತೆ ನಾವು ಕಾಣುವಂತಹ ಜ್ವಾಜ್ವಲ್ಯಮಾನವಾದಂತಹ ಶಕ್ತಿಯ ಕೇಂದ್ರ, ಶಕ್ತಿಯ ಆಗರ, ಪ್ರಕಾಶದ ಪುಂಜ ಸೂರ್ಯಮಂಡಲ. ಆ ಸೂರ್ಯ ಮಂಡಲದಲ್ಲಿರುವಂತಹ ಶಕ್ತಿ ಚಿರಂತನವಾದದ್ದು ಅನ್ನೋದೇ ಈ ಹೊತ್ತಿಗೂ ಎಲ್ಲರ ನಂಬಿಕೆ. ಅದನ್ನ